0: ఇంకొక గట్టి కొయ్య ఊడొచ్చు తమాన్ సెక్యూరిటీ కొయ్యుని దానిసి ఒక కట్టడి కావచ్చు చిమ పెట్టుకుని మీ కుట్టు కొడుక కనుమనికి పోయిన కను ఎన్నిక కావి ఇంకా ఊఫ్టర్ పక్షి నన్ను ఒకటి కారు ఊయాక్షి మచ్చ నన్ను ఒకటి కిసేని కాటి ఊయంగా కుట్టు కారు ఊయాక్షి నన్ను ఒకటి
1: ఇమవింగ్ మేము అంగిక్సాప ఓవరోన్ కానుయలింగ కట్టప నను
0: కానీ అంగుటి కనిపించే
1: తక్కువ
0: ఉపంగి కష్టమీ
1: మనీ
0: కట్టాక్ప